బుద్ధ ప్రభుగాయ సిమరణం జపతా పూజ, ప్రభుగాయ సిమరణం భింసా దూజ, ప్రభుగాయ సిమరణం తీర్థ శనాన్ని, ప్రభుగాయ సిమరణం దర్గమాన్ని, ప్రభుగాయ సిమరణం యశోఫల, ప్రభుగాయ సిమరణం సుఫల ఫల. సే సిమరే జనయాప్ సిమరాయ నానక తాకేలా గోపాయ, ప్రభుగా సిమరణ సప్తే ఉచా, ప్రభుగా సిమరణ ఉద్రాముచా, ప్రభుగాయ సిమరణ తృష్ణాభుజ, ప్రభుగా సిమరణ సభకేశ సుజ, ప్రభుగా సిమరణ నాహి జంత్రాస, ప్రభుగా సిమరణ పూర్ణయాస, ప్రభుగా సిమరణ మన కీ మల జాయ అమృత నామృత మహే సమాయ. ప్రభుజీ బసే సాధుకీ రసన నానక జనక దాసన దసన, ప్రభుగో సిమరేసే తన్నవంతే, ప్రభుగో సిమరేసే పతవంతే, ప్రభుగో సిమరేసే జాన్ ప్రవాన్, ప్రభుగో సిమరేసే పురుఖ ప్రధాన్, ప్రభుగో సిమరేసే బే మహతాజే, ప్రభుగో సిమరేసే సర్వకే రాజే, ప్రభుగో సిమరేసే సుఖవాసి, ప్రభుగో సిమరే సదా వినాశి. సిమరంతే లాగే జనయాబ్ దయాల్లా నానక జనకి మంగిరవల్లా, ప్రభుగో సిమరేసే పార్వకారి, ప్రభుగో సిమరే తన సదబలహారి, ప్రభుగో సిమరేసే ముక్సుహావే, ప్రభుగో సిమరే తన సూగబెహావే, ప్రభుగో సిమరేతన ఆత్మజీత, ప్రభుగో సిమరేతన్ నిర్మల రీత, ప్రభుగో సిమరేతన్ ఆనంద కనేరే, ప్రభుగో సిమరే బసే హర నేరే, సంత్ కృపాతే అందన జాగ నానక సిమరణ పూర పాగ, ప్రభుగా సిమరణ కార్జ పూరే, ప్రభుగా సిమరణ కబూనా చూరే, ప్రభుగాయ సిమరణ హర్గుణ బాన్ని, ప్రభుగాయ సిమరణ సహజ సమాన్ని, ప్రభుగాయ సిమరణ నేచల ఆసన, ప్రభుగాయ సిమరణ కమల బేగాసన్, ప్రభుగాయ సిమరణ అనహద చునుకార, సుఖప్రభ సిమరణ గా అంతరపార, సిమరే సే జాన జిన్ కౌ ప్రభ మయా నానక తిన్ సరణి పయా, హర్ సిమరణ కర్ భగత్ ప్రగటాయ, హర్ సిమరణ లగ్వే దోపాయ, హర్ సిమరణ భయ సిద్ధ జతి దాతే, హర్ సిమరణి చౌకుంట జాతే, హర్ సిమరణ తారి సభ తర్ణా, సిమర సిమర హర కారణ కర్ణా, హర్ సిమరణ కియో సగల ఆకార, హర్ సిమరణ మే ఆప నిరంకార, కర్ కృపా జస ఆప్ బుజాయా, నాన గురుముఖ హర్ సిమరణ తిన పాయా, సలో దీన దర్ దుఃఖ పంజనా కటకటనాథ అనాథ శరణ్ తుమారి ఆయో నానకే ప్రభసాత్ అష్టపది. జయ మాత్ పితా సుత మీతనా పాయి మనుహా నామ తేరా సంగ సహాయ, జయ మహాపయాన్ దూత జమ్ దళాయత కేవల నామ సంగ తేరా చల్ల, జయ ముష్కల హోవే అత పారి హరకు నామ ఖిన మాహే ఉదారి, అనుక పునః చరణ కర్త నహీ తర హర్ కో నామ కోట పాపర హర, గురుముఖ నామ జపో మన మేరే నానక పావో సూక నేరే, సగల సృష్టి కో రాజా దుఖియా హర్కా నామ జపత హోయే సుఖియా, లాక్ కరోరీ బంద నా పర హర్కా నామ జపత నిస్తర అనుక మాయా రంగ తిఖనా బుజావే, హర్కా నామ జపత యాగావే జే మార్గే జాత అకేలా దహర నామ సంగ హోత్ స్వేలా, ఐసా నామన సదా ధ్యాయే నాన గురుముఖ పరమగత పాయ, షూటత నహీ కోట్ లగ బాహీ నామ జపత పార పరాహీ, అనగ బిగంజాయ సంగారే హర్కా నామ తత్కాల ఉదారే, అనగ జోన్ మర్ జర్పే పర జామ నామ జపత పావే విశ్రామ, అహో మేళా మణ గబూనా దోవే హర్కా నామ కోట పాప ఖోవే, ఐసా నామ జపో మన రంగ నానక పాయ సాధక సంగ, జే మారకే గణే జాహే నా కోసా హర్కా నామ ఊహా సంగ తోసా, జే పేడే మహా అంధ గుబారా హర్కా నామ సంగ ఉజియారా, జహా పంత తేరా కోనా సింజాను హర్కా నామ తే నాల్ పశాను, జయ మహాపయాన్ తప్ బహు కామ తే హర్కే నామ కీ తుమ్ పరశాం, జహా త్రిఖా మంతుజ ఆకర్ఖ తే నానక హరర్ అమృత బర్ఖై, భక్త జనాకి బర్తన్ నామ సంత జనాక మన బిసరామ, హర్కా నామ దాస్ కీ ఓట హర్కే నామ ద్రే జన కోట,
ಹರ್ಜಸ್ಕರ್ತ ಸಂದ್ರನಾಥ ಹರರ ಔಖದ ಸಾಧಕಮಾತ್ ಅರ್ಜನಗೆ ಹರ ನಾಮ ದಾನ ಬಾಲ ಬ್ರಹ್ಮ ಜನಗಿನ್ನೋ ದಾನ ಮಂತ್ರ ತೇರಂಗ ಏಕಾಯ ನಾನಕ ಜನಕ ಬೃತ್ಕ ಅರ್ಕ ನಾಮ ಜನಕೋ ಮುಗತ ಜುಗತರ್ಕ ನಾಮ ಜನಕೋ ತ್ರಿಪುತ ಪುಗತ

ప్రసాదం సర్వం హంత సర్వం గంత సర్వం ఖ్యాత సర్వం జ్ఞాత సర్వం హర్త సర్వం కర్త సర్వం ప్రాణం సర్వం త్రాణం.